పూర్వీన పారు పావే దాని దాదరేరుదా పూర్వీన పారు పావే హింగలా హిమాలయ గోరు గరి దేజి గున్ గావే తేరో నామ హై జోగి జోగ సాధే పౌన సాధనా కితే ఏక బాద అరబ్ కే ఆర్బీ అరాధ్య తేరో నామ హై ఫార్సి ఫరంగీ మాన కల్దారి కూరా సిడానే పశ్చిమ కే పశ్చిమీ పెచాన నిజ కామ గే మరహట్టా మంగిల్ తేరీ మనసో తపస్యా కర మరహట్టా మంగిల్ తేరీ మనసో తపస్యా